శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం. ముత్యాల స్వరాలు తెలుగు ప్రసారంలో మా వందనాలు స్వీకరించుకోండి. సమయం ఇప్పుడు సరిగ్గా 12:05 అంటే 12:08 మంది మధ్యాహ్నం వేళ. మన గంటసేపు తెలుగు కార్యక్రమం మన రేడియో మొరిషస్ ఛానల్ మీద మొదలవుతున్నది. ప్రియమైన శ్రోతలారా, మన ఈనాటి కార్యక్రమం సరిగ్గా 1 గంటకు పూర్తి అవుతుంది. మొత్తం ఈ కార్యక్రమంలో మీరు మాతోనే ఉంటారని నా శుభ నమ్మకం. విశేషమైన ఈ కార్యక్రమంలో ఈరోజు ఈ మదర్స్ డే శుభ సందర్భాన చక్కనైనవి కొన్ని పాటలు మీకోసం, మనోహరమైనవి కొన్ని, ఇంపైన స్వరాలతో కూడిన విశేషమైన కార్యక్రమం. తప్పనిసరిగా వాటిని విని మీరు బాగా మెచ్చుకుంటారు.

ప్రియమైన శ్రోతలారా, విశేషమైన మాతృ దినం శుభ సందర్భాన మన ముత్యాల స్వరాలు అన్న ప్రసారంలో విశేషమైన పాటలు మీకోసం ప్రసారం చేస్తున్నాం. అమ్మ అన్న పదం, ఈ ప్రత్యేకమైన పదంలోనే ప్రేమ ఉంటుంది, భద్రత ఉంటుంది, త్యాగం ఉంటుంది, జీవితం మొత్తం ఉంటుంది. ఈరోజు ఈ మదర్స్ డే మాతృదినం సందర్భంగా ప్రతి అమ్మకు మన సమస్త ఎంబీసి సిబ్బంది వైపున హృదయపూర్వక వందనాలు, దండాలు.

0: చాలా బాగా పాడావు అది. ఈ పాట మీ అమ్మకు నచ్చిందా?
1: నచ్చిందమ్మా,
0: చాలా బాగా నచ్చింది.

అవునండి శ్రోతలారా, మన మాతృదినం శుభ సందర్భాన ఈ మే యొక్క 31వ తారీఖున మనం సెలబ్రేట్ చేస్తున్నాం మన రేడియో మరిషస్ ఛానల్ మీద. విశేషమైన ముత్యాల స్వరాలు కార్యక్రమం ప్రసారం చేస్తున్నాం. ఎవరెవరు ఈరోజు ఈ విశేషమైన దినం జరుపుకుంటున్నారు, మీకందరికీ శుభాభినందనాలు. సరిగ్గా సమయం ఇప్పుడు 12:16, ఇప్పుడే 17:00.

శ్రోతలారా, మీరు నమ్మితే మన విజయాల వెనుక కనిపించిన యొక్క అద్భుతమైన శక్తి అమ్మగారు యొక్క శక్తి ఇది. గుర్తించుకోండి, మన కన్నీళ్లను తుడిచే మొట్టమొదటి చేతులు ఎవరి

ఆ లేపే ఒక ధైర్యం, ఒక సాహసం, ఒక శక్తి ఇచ్చిన చేతులు ఎవరివి? అమ్మగారిదే.

శ్రోతలారా, అది ఎంతవరకు నిజమని మీరే అంటారు, మీరే చెప్తారు. ప్రపంచం మొత్తం అంటే మమ్మల్ని అర్థం చేసుకోకపోయినా ఒకే ఒక్కడు ఉంటాడు, అమ్మ మాత్రం మా మనస్సును చలుపుతుంది సరిగ్గా చక్కగా. అలానే ఆ అమ్మ యొక్క ప్రేమకు హద్దులు లేవు, షరతులు లేవు, ముగింపు లేదు.

అంటే ఈ మాతృ దినం సందర్భంగా మాకు ఒక మాట జ్ఞాపకానికి వస్తుంది. ఏమిటంటే అమ్మను లేదా అమ్మ నాన్నలకు గౌరవించడం అంటే కేవలం ఒక రోజు శుభాకాంక్షలు చెప్పడం యొక్క మాట కాదు. ఆమె మనస్సును అర్థం చేసుకోవడం ముఖ్యం. తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవమే మన వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది. మరొకండి, చిన్నప్పుడు అమ్మ నాన్నలు మన చేతిని పట్టుకుని నడిపించారు. ఇప్పుడు ఆమెకు లేదా వాళ్లకు అవసరమైనప్పుడు మనం ఆమెకు వాళ్లకు తోడుగా తప్పనిసరిగా నిలవాలి.

శ్రోతలారా, ఇక కొన్ని నిమిషాల్లో మన ఈనాటి ముత్యాల స్వరాలు ప్రసారం పూర్తి అవుతుంది. విశేషమైన అంకితం ఈరోజు మన మాతృదినం శుభ సందర్భాన. ఈ కార్యక్రమంలో మనం చక్కనైనవి అమ్మ కోసం పాటలు మాటలు ఎన్నో ఎన్నుకొని అంకితం ఇచ్చి ఉన్నాం. మరొకండి అదే అమ్మ గురించి మాట్లాడి ఉన్నాం. మన కోసం కన్నీళ్లు దాచుకున్న అమ్మ కానీ మన కన్నీళ్లను మాత్రం చూడలేకపోతుంది. అటువంటి మన విజయాన్ని ప్రపంచం చెప్పట్లతో అభినందిస్తుందమ్మా, కానీ ఆ అమ్మ మాత్రం కన్నీటి ఆనందంతో ఆశీర్వదిస్తుంది. సో మనమందరం ఈరోజు బ్రహ్మాండకరమైన క్షణాలు గంటలు రోజు మొత్తం అమ్మతోనే అమ్మ నాన్నలతోనే గడపాలని కోరుకుంటూ ఇంకొకసారి ఈ మాతృదినం శుభాభినందనాలు. నమస్కారం. కొన్ని నిమిషాల్లో మరాఠీ ప్రసారం మొదలవుతుంది. సరిగ్గా 1 గంటకు సెలయండి. దేవ అనుగ్రహాలు ఉంటే తప్పనిసరిగా ఇంకొకటి తెలుగు కార్యక్రమంలో కలుద్దామరి. నమస్కారం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: రాత్రి వేళ సరిగా 7:30 అయింది. స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం మీ అజయ్ వందన మీతో ఉంటుంది 20 నిమిషాలకు. అలవాటు ప్రకారంగా ప్రతి రాత్రి వేళ ఇదే సమయం ఇదే ఛానల్ మీద ఎంటర్టైనింగ్ యూ మధురమైన సినీ పాటలతో, అలాగే మీ అజయ్ వందన మీతో ఉంటుంది 20 నిమిషాలకు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అలవాటు ప్రకారంగా 20 నిమిషాలకు మంచి సినీ పాటలతో టాలీవుడ్ నుంచి ప్రసారం చేస్తూ ఉంటాం. అయితే శ్రోతలరా, మన ఈ రాత్రి వేళ కార్యక్రమం విశేషంగా ఈ మాతృ దినోత్సవం శుభ సందర్భంగా మన అమ్మ నాన్నల కోసం, ఇంకా మన తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మన జీవితం అలాగే ఉంటుంది కదా. ఇలా ఈ మాతృ దినోత్సవం శుభ సందర్భంగా మన అమ్మలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రాత్రి వేళ కార్యక్రమం విశేషంగా ఈ రాత్రి వేళ 20 నిమిషాలకు మన అమ్మల కోసం అంకితం చేస్తాము.
2: ముందు నేను పాడతాను ఈ పాట మీకోసం. మా అమ్మ కోసం రాసిన పాట

ఎందుకు మాతృ దినోత్సవం జరుపుకుంటాం? తల్లుల ప్రేమకు కృతజ్ఞత చెప్పడానికి, వాళ్ల త్యాగాలు గుర్తు చేసుకోవడానికి, కుటుంబ బంధులతో కుటుంబ బంధాలతో మరింత బలపరచడానికి మనం మాతృ దినోత్సవం జరుపుకుంటాం. ఈ విశేషమైన కార్యక్రమం ఈ స్వరాల వేదిక అనేది విశేషంగా మనం తల్లుల కోసం ఎన్నెన్నో పాటలు ప్రసారం చేస్తూ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కొనసాగిస్తూ మన ఈ రాత్రి వేళ కార్యక్రమం.

తల్లుల ప్రేమ, తల్లుల త్యాగం, కృషి, ఇంకా కుటుంబానికి చేసిన సేవలను గౌరవించడానికి మనం జరుపుకుంటాం మాతృ దినోత్సవం. అలాగే శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రాత్రి వేళ కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ వందనామిదుగల సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం.